0: దండపాణి
1: శరణ
0: నాగవేణి
2: నమస్తే సార్.
3: ఈ లైఫ్ ఒందు సినిమా గురు
2: కాలేజ్ నిందలే సినేశ్వరు
0: దమయంతి

మొదలబడదు. కత్తల దాగా ఒబ్బన బందు, హిత్తల దాగా బాగలబడదు, కత్తల దాగా ఒబ్బన బందు, సుత్త